0: పొట్టు నాటు కూత కాటు చిలంబాటం చుత్తి కాటు కాత రెండు వెట్టి కాటు జల్లికట్టు కాళయాట కూరు కొంబిల్ కుత్తి కాటు నాలు కాలు నాలు తోళ్ళు మిరటి తూళ్ళు కిలపి కాటు ఏం పాటం కూతు ఏం పాటం కూతు ఏం పాటం కూతు నాటు నాటు నాటు నాటు నాటు నాటు కూత కాటు నాటు నాటు నాటు నాటు నాటు వేట కూత కాటు నాటు నాటు నాటు పాటు పడిచి తప్పడిచి కాటు నాటు నాటు నాటు వెట్టి కొడియ నాటి వీరం కాటు
1: மகிழ்ச்சி கொடுத்த விஷயம்.
2: ஆமா, நீ தான் சொன்னியா வெண்பன்றி வளர்க்கற முறை பராமரிக்கிற முறை இத பத்தி சொன்னியா?
1: ஆமா,
2: எனக்கு வெண்பன்றி வளர்க்கற ஆர்வம் ரொம்ப அதிகமாயிடுதுப்பா.
1: அப்ப பொழுது எப்ப விடியும்னு உட்கார்ந்து இருந்திருக்க?
2: ஆமா கதமுத, 4:30 பைக் எடுத்தேன் போயிட்டு வெண்பன்றி வளர்க்கறதுக்கு ஏத்த இடமான்னு ஆத்தங்கார ஓரமா நான் வாங்க போற தடல போய் பாத்துட்டு வரம்பா.
1: ஓஹோ, சரி சரி, பார்த்த என்ன தோணுச்சு?
2: கதமுத்த, நீ சொன்ன மாதிரியே ஆத்தங்கார ஓரமா இடம் அருமையா இருக்குதுப்பா. ஊருக்கு அப்பால 1.5 கிலோமீட்டர் தூரத்துல இடம் இருக்கு, தண்ணி வசதி நல்லா இருக்கு, போக்குவரத்தும் ரொம்ப ஈஸியா இருக்குதுப்பா.
1: ஓஹோ, அதனால அந்த 1 ஏக்கர்ல வெண்பன்றி வளர்க்கறதுக்கு நம்ம ரெடி பண்ணலாம் அப்படின்னு முடிவுக்கு வந்துட்ட?
2: ஆமா.
1: சரி சரிப்பா.